0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। इस समय दोपहर के 12 बजे हैं। आइए सुनते हैं तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

శ్రీ పరాభవనాం సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం శుక్లపక్షం దశమి ఆగస్టు నెల 22వ తేదీ ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమం భాగంగా ముందుగా ఒక సూక్తి. కమలంలో నేటి బాసిన కమలాత్పుని రశ్మి సోకి కమలిన బంగిన్ తమ తమ నెలవుల దప్పిన తమ మిత్రులు శత్రులవుటు తద్యమ సుమతి. భావము కమలములకు నివాసము నీరు. ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత మిత్రుడే అయినను ఆ సూర్యుని వేడిచే కమిలిపోవును. అదేవిధంగా మానవులు తమ తమ సహజ స్థానములను విడిచిపెట్టినచో తమ స్నేహితులే విరోధులుగా మారి బాధింతురు. ఇది నిజము. శ్రోతలు, మీరు ఇంతవరకు సుమతి శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావము విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి బారటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ నుండి బయలుదేరి విలీన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బొంబుక రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సాహీ ద్వీప్ స్వరాజ్ ద్వీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతల లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా తరువాత రోజు ఉదయం 7 గంటలకు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 2:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా 3:30 సహీద్ ద్వీప్ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి సాయంత్రం 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా తరువాత రోజు అనగా 23/8/2026 ఉదయం 5:30 అక్కడ నుండి బయలుదేరి వయా సహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.

0: तो याद रखना दोस्त, खुद के लिए और अपनों के लिए लेनी है दवा रोज।
1: कौन सी?
0: अरे वही
2: ARTI। तो ARTI बोलो, रोज लिया क्या?
3: HIV AIDS के साथ स्वस्थ और खुशहाल जीवन जीने के लिए ARTI रोज लिया क्या? नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా కాంతి తరంగం యొక్క ప్రాముఖ్యతను వినండి.
5: కాంతి తరంగమా కణమా అంటే చెప్పడము కష్టమే. ఒక్కొక్కసారి ప్రశ్నకు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది. ఉదాహరణకి, నానేనకున్నది బొమ్మ లేదా బొరుస అంటే ఏం చెబుతాం? కాంతికి కూడా నానేనకిలాగే కణ స్వభావము తరంగ స్వభావము సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి. ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు ఒకేసారి ఎలా చూడలేమో, ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని కణ స్వభావాన్ని ఏకకాలంలో పరిశీలించలేము. కాంతి వక్రీభవనం, వివర్తనం, వ్యతికరణం, ధ్రువణం అనే ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతికున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము. కాంతి విద్యుత్ ఫలితము, కాంప్టాన్ ఫలితము, కాంతి రసాయనిక చర్యలు, కృష్ణ వస్తు వికిరణము, ఉద్గార వర్ణపటాలు వంటి ప్రయోగ ఫలితాలు పరిశీలనలు కాంతికున్న కణ స్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండటం వల్ల కాంతికి కణ తరంగ ద్వంద్వ స్వభావం ఉందంటారు. కాంతి కిరణం కాంతి శక్తి ప్రయాణించే దిశను చూపించే ఆదర్శవంతమైన సరళ లేదా వక్రరేఖ. భౌతిక శాస్త్రంలో ఇది కాంతి తరంగ ముఖాలకు లంబంగా ఉంటుంది మరియు నీడలు ఏర్పడినప్పుడు, అద్దాల నుండి పరావర్తనం చెందినప్పుడు లేదా కటకాల గుండా వంగినప్పుడు కాంతి ఎలా ప్రవర్తిస్తుందో వివరించడానికి సహాయపడుతుంది. కాంతి కిరణాల కీలక రకాలు పతన కిరణం అనగా ఒక ఉపరితలం లేదా సరిహద్దు వైపుగా ప్రయాణించే కాంతి కిరణము. ప్రతిబింబిత కిరణము ఒక ఉపరితలాన్ని తాకి దాని నుండి వెనుక్కి తిరిగి వచ్చే కిరణము. వక్రీభవనం వంగి ఒక కోణంలో కొత్త యానకంలోకి లేదా పదార్థంలోకి ప్రవేశించే కిరణము. వివిధ పదార్థాలలో ప్రవర్తన సరళ మార్గాలు కాంతి కిరణాలు ఏకరీతి స్పష్టమైన పదార్థాలలో సరళ రేఖలో ప్రయాణిస్తాయి. వంగడం అవి ఒక పదార్థం నుండి మరొక పదార్థంలోకి, ఉదాహరణకు గాలి నుండి నీటిలోకి వెళ్లేటప్పుడు వంగుతాయి అనగా వక్రీభవనం చెందుతాయి. పరావర్తనం లోపలికి వచ్చే కోణం పరావర్తనం అయ్యే కోణానికి సమానంగా ఉంటుందనే నియమం ప్రకారం అవి ప్రతిబింబిస్తాయి.
4: శ్రోతలు, మీరు ఇంతవరకు కాంతి తరంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
6: హే, స్టిల్ స్టక్ ఆన్ ఓల్డ్ కార్? స్విచ్ టు స్మార్టర్ ఫ్యూయల్ విత్ మోర్ సేవింగ్స్ విత్ విక్టోరియస్ SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
5: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం?

0: వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాంకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 ఆగస్టు 2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశ వేదిక మీ ద్వీపం మీ కథ మన గర్వం, ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
2: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన రౌడీ అల్లుడు చిత్రం నుంచి చిలుక క్షేమమ అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రగారు గాత్రం అందించారు. సంగీతం బప్పి లహరి. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్ గారు నటించిన వసంతం చిత్రం నుండి గోదారల్లే పొంగే నాలో సంతోషం అనే పాటకు ఎస్పి బాలుగారు గాత్రం అందించారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు, విజయశాంతి గారు కలిసి నటించిన స్వయం కృషి చిత్రం నుంచి పారా హుషార్ అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసుగిన పెన్నది మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.